వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పారబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమం. నమ మాతా పితా చరణం నమ విద్యా ప్రదాయకం దీక్షం మంత్రం గురు వందే వందే గురు పద పునం పునం. యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా నమస్తశ్చై నమస్తశ్చై నమస్తశ్చై నమో నమం. సోనవాలో సభీకో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే మై సంజయ్ జో ఆప్కే సాథ్ జుడ్ గయే హే కుచ్ సమయ్ తక్ ఆప్కే సాథ్ వ్యతీత్ కరుంగా ఔర్ కుచ్ సుందర్ సుందర్ భజనో కే సాథ్.